నిన్న మగాంత స్వీకరిసు, సంభ్రమపడు. ఇవనన్న మన్నిసదే నింతుకుండిరతక్కంతాదు, నినగే సరియల్ల అన్నువ మాతన్ను అవరెల్లరూ ಹೇಳಿದ್ದಾರೆ ಅರ್ಜುನನಿಗೆ.